అష్టపది సంత సంగర ప్రభుఠానా ప్రభుగా లాగా మిఠా సకల సమగ్రి ఏకసగ అటమాహే అనుకరంగ నానా దృష్టాహే నవనిత అమృత ప్రభుగా నామ దేహి మే సాభిశ్రామ స్వర్ణ సమాధ అనత నాథ గహనా జాయ్యా చరచ బిస్మాతిన్ దేఖ్యా శ్యావధికాయ నానంత జన సుజీవాయ స్వంతర సో బహర్ అనంత కట్కుడి వ్యావృహయా భగవంత రణమాయ ఆకాశ భయాల్ సర్వలోక్ పూర్ణ ప్రతపాల్ వందన ప్రభుదయ పారబ్రహ్మ జయసీ ఆగా తయసా కర్మ పౌన పాణి సంతర మాహే చార్ గుణ దశే సమాహే తెసే